ట్యూన్కొచ్చింది మ్యూజికల్ యూ 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో కటక్ దిల్సే దిల్ తక్రి రేడియో వెబ్సైట్ సాగర్ ఇచ్చి ఆపణ సహిత సమయ ఇచ్చి ఆరంభ కరిబా ప్రోగ్రామ్ ମୋ ଦେଶ।